0: హమకశ్వరుం కువ్వెరి ఫాఫవెరిన్ దునియేగా ఈమావి మీహున్నా దిమాయం మలామాతుక గుతుం హీ ఉడేకం గావువే.
1: వఇదా మర్రూ బిహిం యతగామజూన్
0: అది ఎవరెం ఎ ముమినుంగ ఖైరిన్ దాహిందు లొలుగ ఇషారతుం ఫురస్సార కొరితే.

0: ఇషా సువాలే కురంత
1: కొబ్బల
0: దివేహి బహుగా సుకుం కురే వేయ కుర్తా కి కొబా
2: అలిఫు సీను నూను తా షవియన్
0: రంగళు ఫెంవెరుం ఎమ్మె మ్యాక్ కొబ్బునాని కిహినే
2: నాణే ఫుల్ ఫిల్లెవు
0: వరర్ రంగళు వెహేతా ఫెన్నిగుమ ఎబునుమ కి కొబా
2: లిబే ఫుర్సత్ గె బేనుం హిఫు మడు కొబ్బల కీ కురం కురా సువాలత్ తమి
0: మి తయారువని దివేహి ఎఫ్ఎం గెనస్తే షవియని ప్రోగ్రామ
2: షవియని ప్రోగ్రామే దివేహి బహుగా సువాలు అన్న ಕೊಂಗನ ಕಣ್ಣನಿ
0: ಕೊಮ್ಮೆ ಹುಕುರು ಅದಿ ಹೊನಿಹರು ದೋಹೆಗೆರೆ ಅಗ್ಗಡಿ ತಿರಿಹುಗ
3: ಶವಿಯಾ

అది అజీజు అంత గినగినెం హమ్దులి ఒడిగెం వా అల్లాహ్ ఎవరెం ఈమాం వా ఖమట్టకా మెనువి ఎ కాఫెరుం ఎవరెన్నా మెదు నురుహుం తెరియన్ వైతే.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి